0: నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వజస్పరేతి బాణో భాస్కర మార్తాండ షండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహి మే.
1: அருள்மணிமாலை தெய்வீக ராகத்தில் அடுத்ததாக இசையவிருப்பது சூர்யாஷ்டகம்.